జన్మకి అనేకమే అనేకాయి సత్యం లోడ్వన్ పురుష్ దాత దాని పురుషుడు ఉన్న బాగా జాందే దాన్ని పుస్తున్నాను ఉసి సత్రాలి మాయా లేదా హై జిస్ తరహ దా ఉచారదా హై ఇసి తరహ భాయి సాహబ్ దస్తే హం కైసే గురు సిద్ధ ఆవత్ హై అనేక కైసే గురు సరణ